వలారవిలం తీర్ని ఘోరణం పునఃకారిషు కమువతంతలాడా వలారవు సచీ వినం పునఃకారిషు కమువతంతలాడా జాతి పత్రస కౌరాజవయమానం పునఃకారిషు కమువతంతలాడా పరమాది గర్భం అపౌరకూలి వలాడనం నస్కారి చుకం వతంతలా.